0: కడల కరయ ఖగకుల అగల
1: ఉద్ద అగల
0: జీకి దనితు బాందడ. అచ్చా పహల స్టాన్స్ బాన లోక నగువ నాక
1: బాన లోక నగువ నాక
0: హారో హక్కి పాలిగే
1: హారో హక్కి పాలిగే
0: రెక్కె బీసి ధైర్య సూసి
1: రెక్కె బీసి ధైర్య సూసి
0: చుక్కి ముట్టో హమ్మిగే
1: చుక్కి ముట్టో హమ్మిగే
0: లిఖియా సబ్ లో లిఖియా అచ్చా తో అగ్లా స్టాంజా దూర దూర హారి హారి
1: దూర దూర హారి హారి
0: వ్యోమ కానువ బగె
1: వ్యోమ కానువ బగె
0: హసివ మరెసి
1: హసివ మరెసి
0: వాంఛె మెరెసి
1: వాంఛె మెరెసి
0: దిగంత సేరో లఘు బగె
1: దిగంత సేరో లఘు బగె
0: తో అబ్ బచ్చా ఆఖిర్ స్టాంజా वो भी सुना दो लिख लेते हैं. याव नाडो यंथ काडो
1: याव नाडो यंथ काडो
0: हारो आसे हक्कीगे
1: हारो आसे हक्कीगे
0: मुक्त गगन नूरु काल
1: मुक्त गगन नूरु काल
0: ईजो शक्ति रेक्केगे
1: ईजो शक्ति रेक्केगे.
0: तो सब लोग एक गाना तो लिख लिया. अब इसे कैसे गाना किस तरह गाना ये तो मालूम हो रहा है ना.
2: हाँ
0: अच्छा जी जरा चुपके रहना गीता जी आ रही है. दीदी इसको हम रिक्वेस्ट कर देंगे. गीता जी आइए यहाँ. हमारे बच्चे सब ये गाना सीखना चाहते हैं. आरोह अवरोह क्या है ये बताएंगे.